మాయనే తోటృవదం బ్రహ్మరూపం, మనముదలై తోటృవదం బ్రహ్మరూపం. కాయమనే తోటృవదం బ్రహ్మరూపం, కాన్వనవాయ్ తోటృవదం బ్రహ్మరూపం. నేయమనే తోటృవదం బ్రహ్మరూపం, నిర్మియదాయ్ తోటృవదం బ్రహ్మరూపం. తూయపర బ్రహ్మ మలాదనుగుమిల్లై తోట్రీయడం తోట్ర

బ్రహ్మరూపం మిగుబందే ముక్తిగడం బ్రహ్మరూపం అక్షరమాం బ్రహ్మమలాదనుగుమిల్లై అన్నియమై కాణ్వగదాం బ్రహ్మరూపం చిత్తముదాల పొరలో బ్రహ్మరూపం శరిపంచ కోశము మే బ్రహ్మరూపం విస్తరమాం విశ్వమెదాం బ్రహ్మరూపం వ్యష్టియుగం సమటియలాం బ్రహ్మరూపం నిత్యమాం బ్రహ్మమలాదనుగుమిల్లై నిగిర నిగిరగజం బ్రహ్మరూపం సత్యమైన వెలుగెంద్రేం శివంతన్నానై సంగయిలై సంగయి.

బ్రహ్మరూపం మిగుబంద ముక్తిగడం బ్రహ్మరూపం అక్షరమాం బ్రహ్మం అలాదనుమిల్లై అన్యమై కాణ్వగదాం బ్రహ్మరూపం చిత్తముదాల పొరులో బ్రహ్మరూపం శరీపంచ కోశము మే బ్రహ్మరూపం విస్తరమాం విశ్వమెదాం బ్రహ్మరూపం వ్యష్టియుగం సమటీయలాం బ్రహ్మరూపం నిత్యమాం బ్రహ్మమలాదనుమిల్లై నిగిర నిగిరగయో బ్రహ్మరూపం సత్యమైన వెలుగెంద్రేం శివంతన్నానై సంగయిలై సంగయిలై సత్యం తాన్ ఆదియుడే బ్రహ్మరూపం అడి ముడిమున్ అడుగవయం బ్రహ్మరూపం బోధముడు భవిష్యామం బ్రహ్మరూపం పొరుందు నిగై పొరుడవయం బ్రహ్మరూపం వేదమిల బ్రహ్మమలాది అనుమిల్లై పెరివెల్వే కాణ్వగలాం బ్రహ్మరూపం ఆది ఇలా పరమశివన్ పదంతన్నానై అరగిందేన్ అయ్యమిలై సత్యం తాం దృశ్యమై కణ్వదగం బ్రహ్మరూపం దృక్కగ